మనిషి పాత్రలు గుడ్లు తెలుసుకున్నాము. మనకి సొంత అధికీకరణ పదవ నంబర్ వన్ సుంటాధిపతి మాత.